ప్రతిదానలలితి ప్రతిసప్రదే కళ్యాణి వేడపుర నాయక ధర్మపత్ని సత్యాయుధం నిజసుతాయ గుకాయ దాత్రీ